జుమేదం నాద పుయో కలే లతో దో గంగా శమేదం నాద తంసే లగో గిలో దో ధలాయ జోదం నాద ఏ బోడి ఏ లంగో దో నహే ధంజే ధం నాద చిరే హరే ధంజే గే లలే సుగే నింబో లలే దన్వా సుమర్జే లలే దన్నో కిమాజే తోదా